శ్రీ కృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యా ధామ్కి, శ్రీ సరియో మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్య జీ మహారాజ్ కి, గోస్వామి శ్రీ తులసిదాస్ జీ మహారాజ్ కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గో మాతాకి, భారత మాతాకి, ప్రాత్